0: ఆకాశట్టా చెబుమట్టా దేవా నాగా మహిద్దిక పుణ్యంతం అనుమోదిత్వా చిరం రక్కంతు లోక శాసనం చిరం రక్కంతు దేశనం చిరం రక్కంతు మం పరంతి.
1: లబన సతియే వడినతురు హెమట తెరువన్ సరణాయి.
2: సాధు సాధు సాధు. నెతఫిం ధర్మ దక్షిణ ఉతుమ్ము ధర్మానుశాసనావై ఎలెస అవసన్ వూయే పిన్వత్ దేశకేనన్ వహన్సేట నిదుఖ నీరోగీ చిరజీవనయ సలసేవా.
3: ఉతుమ్ము ధర్మ దక్షిణావ శ్రవణే కల ఒబ నిరంతరేన్ పుదుబిం గొడ్నగన్నట ఇతామత్మ కెపవీమేన్ సూదానం వసిట్న బవ అపి దన్నవా. విశేషయెన్ నెతఫిం రేడియోవ సమగ ఒబ బొహో పుదుబిం గొడనెగువ బక్కుల మహాశయ ఎవగేమ కూరగల నెల్లిగల మే ఆదే పిన్బిం గొడ్నగద్ది తిస్స మహారామ రాజ మహా విహారస్థానే ధాతు మందిరే మహా పియస్స గొడ్నెగ ఒబట మతక ఎతి. ఒన్న ఒబట యలి అవస్థావ తీనవ ఎవెని పిన్కమకట దాయకవన్న ఏతమై త్రికుణామలే దంత హెమ్మాల కుమరువన్ విసిన్ ఉతుమ్ము దళదా వహన్సే రెగెన శ్రీ లంకావట వెడమ కల లంకా పట్టణ సముద్రగిరి రాజ మహా విహారస్థానే ఏ ఉతుమ్ము పిన్బిమే ధాతు మందిరే పియస్స గొడ్నగన్న దాయక వెన్న లంకా బెంకువే కొల్లుపిటియే పూజా గినుమ బొహొందిన్మ దన్నా గినుమ ఒబట పులువన్ 84 43 85 කියන ගිනුම් අංකයට ඔබේ දායකත්වයෙන් බැර කරන්නට. ඒ අතරේ දඹදිව වන්දනා සිහිනයක් ඔබට තියෙනවා කියලා අපි දන්නවා. ඒ වන්දනා සිහිනය තුල සාංචි වන්දනාව ඇතුළු මේ මහා වන්දනාවන් පිළිබඳ ඔබට ට්‍රැවල් නෙට් එක්ක එකතු වෙලා මේ ගමන යන්නට පුළුවන්. අමතන්න 01 162 863 0766 716 3872 කියන අංකවලින් ට්‍රැවල් නෙට් ආයතනයට. එමනම් අපේ ධර්ම දක්ෂිනාව නිමා කරන මොහොතේ ආරාධනා කරනවා නිරන්තරයෙන් දහම ඇසුරේ ඔබේ ජීවිතය ගත කරන්න නෙත් FM රේඩියෝව සමග රැඳෙන්න කියලා තෙරුවන් සරණයි.
4: දිනෙන් දින ව්‍යාකූල වෙන මිනිස් සිත් සතන් අමිල නිමල බුදු දහමේ ශක්තියෙන් සුවපත් කරනු පිණිස නෙත් පාරමිතාවයි.